0: పశ్చిమినకు
1: నగ్గోగుమ
0: పశ్చిమినకు
1: నగ్గోగుమ
0: జాగాత జాగాత కతర్ నయ్యల పంగిడి నయ్యమల పశ్చిమినకు
1: నగ్గోగుమ
0: పశ్చిమినకు
1: నగ్గోగుమ.